పాతు శిరోదేశం సూర్య పాతుల నాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావక్షకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభో మణిః ద్వాదశ

శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా మంత్ర శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా మంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః. శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యర్థి మాలా మంత్ర జపే వినియోగాః పద కరణ్యాసః. ఓం రామ్ నముష్టాభ్యాం నమః. ఓం రీం గర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిష్టికాభ్యాం నమః. ఓం రహ కరతరకరభీష్టాభ్యాం నమః. తద అంగన్యాసః. ఓం రామ్ హృదయాయ నమః. ఓం రీం శిరసి స్వాహ. ఓం రూం శిఖాయై వసత. ఓం రైం కవచాయ హుం. ఓం రౌం నేత్రత్రయ.

కుండలమాంజనేయం ఓం నమో భగవతి విచిత్ర వీర హరపతి ప్రళయ కాలానర్ ప్రభాజ్వలత్తుతాపమత్తుదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకర విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షసు గ్రహబంధనాయ భూత గ్రహ ప్రేత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ దాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాపముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం క్లీం క్లీం శ్రీం సర్వారాకర్షయ ఆకర్షయ శత్రూన్మర్పయ మర్పయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఘే ఘే ఘే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రజయా మమ కారి సిద్ధి కురు కురు మమ శత్రూన్భస్మి కురు కురు స్వాహా ఓం రాం రోం రాం రాం శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు ఏకాదశ శతవారం గతిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ పాదా.

భవతి జనేవల్లోకేశ్వరి జీవన్ముక్తమేసోపి సర్వసిద్ధీశ్వరీశ్వరి యదీశా సిద్ధ కవచో విష్ణుతుల్యో భవే ధ్రువం.